0: Poza una sa samudaya sutalo sarang 107.8 FM is una sa rungrang galchini
1: kani che namo soiro padrab bare nar ani sadar karta Dr. Edward Nazare samkar u bhasha par kya padono botle giru soglos compound laglo apuno sopne namanno katri karchak dave hatant duni dole gastile dane baglar patapat badile avazak gaad nidentlo dodbodonto utullo అని సెల్లంచి బెట్రిగివును సీద దవన ఇల్లు పొట్టికొతవును మధ్య సల బితరించే దారు పటి ముఖర్ చింతినస్త మైకల్ పద్రబుస్ ఐలా ముళ్ళెకొను తనె ఉగడిల్లే దారు ఉగడిచ పైలే ఖుషి చేన్ జనెలు ఉక్తెంగర్న ఐల్లో కోణు ముణు పోళేజాసిల్లే ముణు త్యా అక్కందజ గడియై తక బొగ్లే పూణు దారు ఉక్తెంగర్జల్లే బెట్రేచా ఉజ్వాడకు పొట్టికెందు ఉబోశ్చ జిండ్య మానాయక్ పొళోను గిరు భియాన్ కంగల్ జల్లో జోంచా పైలే సంజర్ షెకిల్లి కల్ది పూర్తి ఆటోన్ గెల్లి వీగారు ఫిర్గజంత నత్తిల వెళ్ళారు మాత్ర తోయిల్ సడ్పియతలో నాతర్ మితిసో ఏక్ పెగ్ సడైనత్లో ఊబాసో పొర్కో ఏక కిణాక్ తక లుట్కరా పరిదిస్లో బుట్లెర్ గిరు దావ్య హతాంత్ అప్నే ఉక్త గెల్ ధార్ అర్ధరస్ ధర్న ఉజ్వ హతాంత్ పెటెల్లి బిట్రిగివును సల బితరస్ రవుల్లో పొట్టికెందసులో పొర్కో దోన్ మోటం ముఖార్యవును తచే సంకర్ రౌలో తంచే దోగామదే దోన్ ఫుటితిత్లో అంతర్ సైతనతుల్లో గిరు భియాన్ పుర్తులాచార్దలో గిరుకు బిరాంతశ్చి దోనాంచి మాత్ర ఏక్ సోరాంచి అని దుసరి నాడ్జావన్ బొంచ మెల్లాంచి ముఖారసిల్లి యా దోనాపైకి కైంచి ఏకమున్ లేకును తచే కాళిజ్ ముస్లాంత్ తాందుళ్ కంచబరి బోడొంగ్లగిల్లే సోపుటి లంబయసో దడంగ్ జీవు మొదెన్సు కొడ్డోజల్లే మాతే రూంద్ కపాల్ కడకే తవను దోన్ ఇంచ లాంబాయక సొడుల్లే కడ్ త్యా అస్వస్థ ఉజ్వాడాంత్ త్యా మనుష్యాచా కాతీసో జావు మాత్యారు ఖుషి నశ్చా కేసన్సో అని కడిసో రంగ్ పార్కుంకు గిరుక్ జాలేనా ముక్కాల్ హతాంగ్ దంచే కావిబణచే కమీజ్ తనే గల్లే తె కమీజ్ దొంపర తవను ఏక్ గణ్ ఓయి పర్యంత లాంబో నసల్లే కమీజ చెప్పంద పైజామ్ గల్లే పాయాంక్ సంబ్లే సోవణే రోదాసోను ఓడ్ను ఒరియత్ సరి హల్తాచే సూట్కేజ్ త్యా సూట్కేజుసో వైర్ ఒడుల్లో హతడో అప్లా దావ్య హతా దొరులో త్యా పర్క్యాన్ తాచా ఉజ్వ్యా కందరు లాంబ్ హతళచే లాన్ సుతచే చీలసలే వైలబార్ పొళైతన తో పొర్కో వైన్ కనైల్లపరి దిస్లో గిరుకు అమషేక్ లక్షిలి రాత్ జైజే బైర్ దోళ్యాంక్ బోటాంగలరి దిసనా తిత్లో కాళు నాడ్తరు సూట్కేజ్ గెవన్ ఎత్తిన మిళ్ళె మొతి గెల్లెజ్ తోడే సమాధానం బొగ్లరి తో మానాయి లుట్ కార్కొన్న మళ్లి చిత్న గిరుచి బిరాంత్ సోడోంకు కారణదలి ఫాదర్ మైకల్ నిద్లాగితే నో వరా పైలే పౌతామణ్ణు హవెంతక సంగిల్లే వరా ఇకరా లగ్గిదల్లి మీరత్సో పదరబ్ జేక బైలామణ్ సంగును ఊటై తో ఉడ్తలో కాళోకాంత్ అస్వస్థ దిశ్చాతానే అప్పుడు పద్ర అప్పుడు సంగుంగతలే తరు గిరుతక పాటి లోటును దారు దంపును సొడతాసుల్లో మైకల్ పద్రబ్న రీతిరేగెల గగెలో గిరు కాలు గెల మాత్ర తుయతాయిమున్ తానే సంగునా పద్రబ్ నత్తిల వెళారు ఐల్లి సూకు ముంచబరి మునలో బొట్లేరు గిరు గిరును తశే సంగునస్తన త్యా పొర్క్యాన్ దారాచా ఉజ్వాగస్చి విజేజీ పిర్కి దుదోన్ పౌటి దమ్మును సొడ్లి కారెంటనా కాల్ రాతి తవును సు కారెంటనా న్యార్మా గుండెరు గోళీసో రూకు వయరచేరు పొడ్లా అని దోన్ దీసు గోళీ మరాత్ కరెంట్ అసానా అప్లా కంపేరా తాళకు లిపోం ప్రయత్నం కరిత్ మునలో గిరు ప్రేజ్ ద లార్డ్ మునలో పొర్కో హవే మైకలాకు తీన్ హప్తా పైలే ఫోన్ కెల్లో అద్ల హప్తంత ఉడాస్ కెల్లో సహిత్ ఏ అప్పుడు ఆసా పార్టీ కరియా మన దొదోన్ పౌటి మన నాంతర్ హ్యారా తింగ హౌ హంగా తొంసునా ప్రేజ్ ద లార్డ్ మునలో పొర్కో పరత్ ఉత్తర ఉత్తరాంకు ప్రేజ్ ద లార్డ్ ముంచే మైకల్ పద్రవ పరిస్ గిరుకి కారందై కర్తలే మైకల్ పద్రబా సంగత 20 వర్షంతవను బొట్లేర్ జావన్ కామ్ కెల్ల గిరుకు పద్రబు కష ఆస్తాత్ మున్ బరాన్ కడి తసల్లే పద్రబాచా హల్ సరేంత్ తె పద్రబు వై వా నై తేంతో పర్కుంగ్ సంగతలో అప్పును పొయిస్తవన ఇలో పద్రబు మున్ హో పొర్కో పొటి మర్తా మున్ గిరుకు ఖండిత్ జల్లే తో మునిసు పద్రబా బరి నతులొస్సు సైర పద్రబాచా వేసారా ఇల్లో లూట్ కార్ దైజే సుమారు 1.5 వర్షాది ఎక్సిడెంట్ అంత కట్టాక్ మార్జల్లే ఉపరాంత్ మైకల్ పద్రబాకు ఊడా సూణోందల్లో ఉల్లే ఇల్లే వాసిల్లే ఐకల్లే తొడస్ గడియని తక విస్తృణ వేతలే పూనాను ఊడా సురుతలే పొట కెల్లెంపి ఎల్లే మాత్ర అవుగడ పైలే ಪವಿತ್ರ ಪುಸ್ತಕ ವಾಸ್ಪಾನ್ಸೈತ್ ದೊಳೆದ ಪುನು ಎಕ್ಸ್ ಏಕ್ ಉತ್ತರ ಪಾಟಿ ಮುಖಾರ್ಕ್ ಜಾಯಿನ್ ಅಸ್ತ ಉಸಾರು ಸೊಕ್ಸೋತೋ ಅವುಗಡ ಉಪರಾಂತ ಉಡಾಸಾಂತ ಅಪಂಗ ಜಲ್ಲ ಆತಾ ಮಿಸಾಚಿ ಮಾಗಣಿ ವಾಸಿಲ್ಲ್ಯಾ ಶಿವಾಯ ತಚ್ಚ ಉಡಾಸಾ ಗೇನಾತ್ಲಿ ಮೈಕಲ್ ಪದ್ರೆಬಾಗ ಉಡಾಸೋರಾನ ಮುನ್ ಕಳಿತ ಸುಲೋ ಹೋ ಮಾನಾಯಿ ಅಪಣೆ ಫೋನ್ ಕೆಲ್ಲೆ ನೀಬ್ ದಿತ ಅನಿ ಅಪಣಾಕ್ ಬನೈತ ಮುನ್ ಗಿರೂನ್ ಲೆಕ್ಲೆ ಹೋ ಮನೀಸ್ ಪದ್ರೆಬಚ ವೇಸರ ಇಲ್ಲ ಲುಟ್ಕಾರಸ್ ಪದ್ರಾ ಬಿಗರ್ಜೆಂತ ನಾ ಗೋಲಿ ಮಾರಾಂತ ವೀಜ್ ನಾ ಅಪಣಾಕ ಸಂಜೆಚೆ ಪಿಯೋಂಚಿ ಸೋವೈ ಅಸಾ ತೇಯಿ ಪದ್ರ್ಯಾಬನಾಂತರ್ ಮಾಸ್ಯ ಸಡ್ ಪಿಯತ ಮುನ್ ಕಳಿತ ಸಲ ಕಂಚಾಯ್ ಸೋರ್ಯಾಚಾ ಪಂಗಡ ಸೋ ಮುಖೇಲಿ ಅಸ್ತಲೊ ಹೋ ಪೊಯ್ಲೆ ಹೊಯ ಕ್ಲೋಸ್ ಆಯ್ಲ ಏಕ್ ಪೋಟಿ ಬಿತರಿಕ್ತಸ್ ಆಪ್ಲ ಪಂಗಡಾಂತ್ಲ ಹೆರಂಕ ಅಪೈತಲೋ ಲೆಕ್ಲೆ ಗಿರುನ್ ಒಟ್ಲೆ ಗಿರು ಹಳ್ತಾನ್ ಗಮೆಕ್ ಲಗ್ಲೋ ತೊಡ ವರ್ಷ ಪೈಲೆ ವಾಟ್ ಸೂರಿ ಮುನ್ನ ಲೂಟ್ಕಾರಂಚಾ ಪಂಗಡಾನ ಕಂಚಾಗಿ ಈಗರ್ಜೆಂತ ಅಶೆಂತ ಲೂಟ್ಲೆ ಬೊಟ್ಲೇರ್ ಗಿರುಕು ಮೈಕಲ್ ಪದ್ರಬಾನ್ ಸಂಗೂನು ಸತ್ರಾಯ್ದಿಲ್ಲಿ ರಾತ್ರಿಚೆ ದಾರು ಗಡ್ತಾನ ಜಾಗೃತ ಸಜೆ ಮಳ್ಳೆ ಪದ್ರಬಾನ್ ಒಳಕ್ ನತ್ಲ್ಯಾಂಕ್ ಜನೆ ಲತ್ಲ್ಯಾಂತ ಸುಧಾರ್ಸುಂದ ಡಿಜಿಶ್ವಾಯ್ ಬಿತರ್ ಸುಡಿನಾಯ್ ಮಣ್ಣು ಪದ್ರಬಾನ್ ಸೊಡೋನ್ ಸಂಗಲ್ಲೆ ಅಂಚ ಈ ಗರ್ಜೆಂತ್ ಕಿತೆ ಅಸಾಮಣಿ ಎತ್ತಲೆ ಸೋರು ಸಂಗಲ್ಲೆ ಗಿರುನ್ ತುಮಿ ಸೋನ್ವಾರ ಸೋನ್ವಾರ ಅಂಗವಣೆಚೆ ಬಾಕ್ಸ್ ಕಲಿ ಕರ್ತಾತ್ ತಾಂತೂನ್ ಜೋಮಾ ಜಲ್ಲ್ಯಾಕ್ ಐತಾರಿದೆ ದಾನ ಮೇಳವನು ಸೋಮಾರ ಬ್ಯಾಂಕ್ ಅಂದ್ ಗಲ್ತಾತ್ ಅಂಚ ಈ ಗರ್ಜೆಂತ್ ಸೋರಾಂಕ್ ಕಿತೆ ಮೇಳಾತ್ ಪಾಟಿ ಜಾಬ್ ದಿಲ್ಲಿ ಗಿರುನ್ ಸೋರಾಂಕ್ ಖಬರ ಸೈರೆ ಅಂಚ ಕಡೆ ಕಾಯಿ ನಾ ಮಣ್ಣು ಲುಟು ಕಾಯಿ ಮೇಳ್ಯ ನಾ ಮಣ್ಣು ಆಸಲೆ ಪೊಣ್ ಗಲ್ತಿತ್ ಮೈಕಲ್ ಪದ್ರ ಬಂದ್ ಸಂಗಲ್ಲೆ ಉಡಾಸ ಕಾಯ್ಲೆ ಗಿರು ಯಾ ಪೊರ್ಕೆ ಕಡೆ ಗೋಲಿ ಮಾರಿ ಗರ್ಜೆಂತ್ ಸೋರುಂ ಕಾಯಿ ಮೇಳಾನ ಮುನ್ ಶೀದ ಸಂಗುನ್ಸು ಸೋಡಿಯಾ ಮುನ್ ಸಹಿತ್ ಬೊಗ್ಲೆ ತಕ ಸೋರಾಕ್ ಸ್ವಚ್ಛತ ಸಲೆ ಕಾಯಿ ನಾ ಮುನ್ ಸಂಗೋಂಗ್ ಜತಾ ಪದ್ರಾಬ್ ನಾ ಮುನ್ ಸಂಗ್ಲೆ ಪೊಟ್ಟಿ ಕೊಚ್ಚೆ ದಾರ್ ದಮ್ಚಿ ಅಂದಾಜ್ ಕರಿತ್ ಮುಣಲೋ ಗಿರು ಅನಿತೋ ನಾತಿಲ್ಲ ವೇಳಾರು ಕೊಣಗಸ್ ಬಿತರ್ ಸುಡಿನಾಯ್ ಮುನ್ ತಣೆ ಮಕ ಕಡಕ್ ತಾಕಿದ್ದಿಲ್ಲ ಪ್ರೇಸ್ ದ ಲಾರ್ಡ್ ಉದ್ಗರ್ಲೋ ತೋ ಮನಾಯ್ ಪರತ್ ತುಕ ತಿತ್ತಿ ಪತ್ಯಣಿ ನಾಂತರ್ ಫಾದರ್ ಮೈಕಲಾಕ್ ಫೋನ್ ಕರ್ ಮೀರತ್ತವನು ಫಾದರ್ ಜೇಕಬ್ ಸೆಮಿನರಿ ತಸೋ ಕ್ಲಾಸ್ಮೇಟ್ ಐಲಾ ಮುನ್ ಸಂಗ್ ಅವನ್ಸು ತಚೆ ಕಡೆ ಉಲೈತ ರೇತಿರೇಕ ಕೈಂಗೆಲ ತಾಣೆ ಕಳುವಳನ್ ವಿಸಾರ್ಲೆ ತಕ ಫೋನ್ ಕೊರುಂಕು ಮುಜೆ ಮೊಬೈಲ್ ಅಂತ ಬೆಟ್ರಿನ ಶಿವಾಯಿ ರೇತಿರೇಕ್ ವೇತನ ತಾಣೆ ಮೊಬೈಲ್ ಉರುಂಗ್ನ ತೋ ಕೈ ರೇತಿರೇಗೆಲ್ಲ ಹೌನೇಣ ಅಂಸರ್ಲೋ ಗಿರು ದಾರ್ ತೊಡೆ ಆಡ್ ಕರಿತ್ ತಕ ಮೇಳ ಜಮಣ್ಣು ಅವ್ ಸೊರ್ಕೋಳ್ ಸ್ಟೇಷನ್ ಅತ ಅವನು ರಿಕ್ಷಾ ಕರ್ನೈಲ ಮೈಕಲ್ ಹಂಗ ನಾ ಮುನ್ ಕಳಿ ತಸ್ತಾರ ಅವ್ ಉಡ್ಪಿತ್ ಸದ್ಯವನು ಪಂಜಿ ಮಾರ್ವೇತ ಸಂಜೆ ಇರ್ತಾವನು ಸತ ಆಟ್ ಪೌಟಿ ಹಮೇ ತಕ ಕಾಲ್ ಕೆಲ್ಲೆ ಫೋನು ರಿಂಗ್ ಜತಲೆ ಮಾತ್ರ ಸುಡ್ಕೆ ಜಿಸೋ ಹತ್ತೊಳೋ ಸೊಣ್ಣು ದಾವೆ ಹತ್ತಾಂತ ಅಪ್ಲೆ ಕಪಲ್ ಪುಸ್ಲೆ ಪೊರ್ಕ್ಯಾನ್ ಮೈಕಲ್ ಪದ್ರಾಬು ಮೊಬೈಲ್ ಹಂಗಸ್ ತಚ ಕೂಡ ಸೊಣ್ಗೆಲ ರೇತಿ ರೇಚ ವೇಳಾರ ದೋಷಿ ಜತಾತ್ ಮುನ್ನಿ ತಕ ವೇತನ ಊರು ಗೂಡ ಅಸ್ನ ಕಾಲ್ ತಾವನು ತಚ ಮೊಬೈಲ್ ಸೊಗ್ಲೋ ದಿಸು ತೋಳ್ ತೋಳ್ ರಿಂಗ್ ಜೈ ತಸಲೆ ಆತ ಬಂದುದಲ ಬಹುಶಃ ಬೆಟ್ರಿ ಮುಗಿದಲೆ ಕೊಣ್ಣ ಮುನ್ ಸಂಗ್ಯ ಮುನ್ ಬೊಗ್ಲರಿ ಗಿರುನ್ ಸಂಗ್ಲೆನ ಮುಜಿ ನೀತ್ ಪಾಡಿ ಕರಿನಕ ಮಕ ಸಕಣಿ ಈಗರ್ಜ ಜಾಡುಂ ಕಸ ಪಾಟಿನ್ ಸೊರನು ದಾರ್ ಅನಿ ತೊಡೆ ದಂಪುನ್ ಮುಣಲೋ ಗಿರು ಅಂಚ ಪದ್ರ ಬಾನ್ ತೂ ಎತ್ತಾಯ ಮುನ್ ಮಕ ಸಂಗುಂಗ್ನ ಗಿರು ಕಿತೆ ಸಂಗು ಕಶೆತಲೋ ತಕ ರವನು ವಾತ ತರಿ ಪೆಟ್ಟೋ ನಡ್ಸೈಬಾ ತುಕ ಧೈರ್ಯ ಪವನ ತರ್ ಮುಜ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಸಪಳೆ ಮುಣಲೋ ತೋ ಪೊರ್ಕೋ ಅಪ್ಲ ಪೈಜಾಮಚ ಬೊಲ್ಸಾನ್ ಸಸ್ಪೋನು ಪರ್ಸ್ ಬೈರ್ ಕಡಿತ್ ತಚ ತಾಳ್ಯಾಂತ ಅಶ್ಯ ಅಸಹಾಯಕತ ಗಿರುಕು ಸುಮಜಲಿನ ಮಕ ಕನ್ನಡ ಮಾತ್ರ ಇಲ್ಲೇ ವಾಸುಂಗೆತ ಕಾರ್ಡ್ ಮಕ ಗಳ್ತಾಯೇ ಅನಿ ತು ಪಾದ್ರೆ ಅಬ್ಬಸ್ಸು ಹೋಯ್ತರಿ ಮೈಕಲ್ ಪಾದ್ರಬ್ಬನ ಸಂಗ್ಲ ಶಿವಾಯಿ ಅವ ಕಶಿ ಬಿತರ್ ಸುಡು ಮೈಕಲ್ ಪಾದ್ರಬ್ಬ ಮಕ ಉಬೆನ್ಸ್ ಚಿರು ಕಸ ಗಿರುನು ಏಕ್ ಗೇಣ್ ತಿತ್ಲೆ ಮಾತ್ರ ಸೊಡುನು ದಾರ್ ದಂಪ್ಲೆ ಕಂಚಾಯಿ ಹೋಗ್ತಾ ದಾರ್ ಪುರ್ತೆ ದಂಪನ್ ಸೊಡುಂಕು ತೋ ತಯಾರ ಜಲ್ಲೋ ಪ್ರೇಜ್ ದ ಲಾರ್ಡ್ ಮುಣಲೋ ತೋ ಪೊರ್ಕೋ ಹೋ ಕುರಿಸ್ ಪಳೆ ಅವ ಮೀರ ತವನ ಇಲ್ಲ ಮಕ ಫಲ ಸಕಣಿ ಪಂಜಿ ಮರಮಜಾ ಒನಿಯಚ ಮೈನೆಚ ಮಿಸ್ ಆವಸೋಂಗ ಸ ಟ್ರೈನ್ ತೋಡೋ ಜಲೆ ಏತ ಮುನ್ ಸಂಗಿಲ್ಲಾನ ಮೈಕಲ್ ರಾಕ್ ತಗೊಂಡ ಮುನ್ ಹಾವು 300 ರೂಪಾಯಿ ರಿಕ್ಷಾ ಆಗದಿವನು ಹಂಗಾಯಿಲೋ ಯಾ ರಾತಿ ಅನಿ ಕೈ ಹೊಸು ಪೊರ್ಕೋ ನಿರಾಶೆನ್ ಮಾಡಲೋ ಕೊಂಬ್ಸ ಬಿತ್ತರ ಗಳೆ ಬೌಂತಿಯಸೋ ನಾಡೋ ಉಜ್ವೆ ಹತ್ತಂದ್ ಬೈರ್ ಕಣ್ಣ ನಾಡಾಕ್ ಉಮ್ಕಳೆ ಇಲ್ಲ ಲಾನ್ ಕುರ್ಸಸೋ ಉಮ್ಮೋಂಗೆತ್ ಗಿರು ಉಲೈಲೋನ ಪೊರ್ಕೋ ಬರೆನ್ಸ್ ನಟನ್ ಕರ್ನ ಅಪ್ಪುನ್ ಪಾದ್ರಾಬು ಮುನ್ ಸಾಬೀತ್ ಕೊರಂಗ್ ಪೊಳೈತ ಮುನ್ ಲೆಕ್ಲೆಂಗ್ ಗಿರುನ್ ಮುಜಾ ಮೊಬೈಲ್ ಅಂತ ಚಾರ್ಜ್ ಸಡನ ಕೊಂಬ್ಸಜ ಬಲ್ಸ್ ಅಂತಲೆ ಅಪ್ಲೆ ಮೊಬೈಲ್ ಕಣ್ಣು ಗಿರುಕು ಒಡ್ಡವನ್ ಮುಣಲೋ ಪೊರ್ಕೋ ಜಾಯ್ತರ್ ಪಳೆ ಅವೆ ಕಿತ್ಲೆ ಪೌಟಿ ಮೈಕಲಾಗ್ ಫೋನ್ ಕೆಲ್ಲೋ ಪಳೆ ಕಾರಣ ನಾಂತರ್ ಮೊಬೈಲ್ ಚಾರ್ಜ್ ಕುರುಂದೋಂಚನ ಮಗ ಸಕಣಿ ವಿಗ್ಗಿ ಒಸುಂಗ್ ಜಾಯ್ ರಿಕ್ಷೆಚ ಬೊನಪಿಂಟೋಕು ಪಾಸ್ ವರಾರ ಫೋನ್ ಕರ್ ಊಟೈ ತಾಮುನ್ ಸಂಗ್ಲ ಹವೆ ತುಕ ದುಬಾವಸ್ತಾರ್ ಪಳೆ ಯಾ ಮನುಷ್ಯ ಫೋನ್ ಕರ್ ಸೊರ್ಕೊಳ್ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ತಾವನು ತಚಸ್ ರಿಕ್ಷಾ ರಾಯಿಲ್ಲೋ ಬೊನಪಿಂಟೋ ತೋ ರಿಕ್ಷಾ ಸೋ ಬನ ಬುಟ್ಲರ್ ಗಿರು ಬಿತರ್ ಸೊಡ್ಸೋನ ಮಳೆ ಸ್ವಸ್ಟ್ ಜಲ್ಲಾನೆ पुरको आपणाची ओळख साबीत करूंक ओद्दाडलो. बुटलेर गिरुकू पत्ते आणि सिनातली. मायकल पद्रबाग 1.5 वर्सां पहिले अवघड जाल्ले. अवघडा उपरांत 2 हप्ते तो मोती नातुर्लो आनी त्या उपरांत थोड्या थोड्या गजलींची ताका विसार पडचे आसले. हो तसो इश्ट तर मायकल पद्रबासो वळखीचो जाल्यार ताका कळीत आसचे न्हे. हो लुटकार जाय जाय म्हूण नाटा करता. एक पटी भितर सरत तर ताची नीज गजल कळीत जायत. एक काम कर, तुजे नाव विसारले ना, नाव कितें तुजे? एक रात हांव हांगा रावून वेता. सकाळी 5:30 वरांचेर रिक्षा हांगा हाडटा म्हळां. हांव उठोन वेता. परक्यान हात जोडून विसारले. गिरू उलयलो ना. परक्यान हात जोडिल्ल्यान जायजे गिरू मातशें मोवाळ्ळो. मायकल पद्रबाचो संगती म्हळ्ळ्या खातीर न्ही, वाट सुकून आयलो वाट सोरी म्हूण चिंत आनी आयची रात रावूंक सोडू. तुका 500 रुपया दिता. कुडाचे भाडें म्हूण लेख गिरू भितर सोडचना म्हूण निघंट जाल्ल्यान परक्यान हेर निरोग नासता गिरू कडेन मागले. म्हाका दुडू नाका, स्वस्त तळार म्हणालो गिरू. तुका हे राती आनी खंय वचूंक जायना आनी हांगस रात पसार करूंक जाय तर आळे ओव थंय पोट टेकोवन तूं बांक आसा, ताचेर न्हिदे. मात्या मुळाक उशे आनी पांघरूंक ओल जाल्यार दिता, पूण घरा भितर मात सोडूंक जायना. मायकल पद्रबान कडक ताकी दिला. गिरून दार धपून सोडले. एक मिनिट राव, प्रेज द लॉर्ड, हो बाटलो परको दारार तोंड दवरन. बुटलेर गिरून दाराच्या दाव्याक आसल्या जनेलाचे वयलें दार उक्तें गेले. थंय तावन ताच्या दोळ्या वयले भाग मात्र भैर दिसताले. वात उशें ओल हाडून दिता, हांगास राव. जाल्या नंतर म्हणलो गिरू, 2 मिनिटांनी येता. दार दंपलेंच गिरूक जीव भरलो. पोरको एक्सरोसो आसल्यान आपूण सुटलो. ताच्या गँगाचे हेर सोर आयिल्ले तर आपणाचे हात पांय बांदून घालून तोंडा भितर उस्तूर चेपून लुटून वेते. परक्याक वेळार भैर दवरून आपणे कितें ओड साधन केलें म्हणलें तृप्ती भोगली गिरू. त्या परक्याक पोटीकोत सोडून सोडचें म्हूण गिरून पयलें येवजिल्लें. राखून राखून पाटी वेतालो. ह्या रातीक पाद्रव्या बेडच्या निबान आयिल्लो सोरुस म्हूण गिरूक नक्की जाल्लें. एक पावटी तशें भोगलरी खंय वाट सुरी आशी येता. मायकल पाद्रबाचो सांगाती जावं येता. फोन केल्लो मायकल पाद्रबाक विसरून गेला आसतले. मायकल पाद्रब अवघडा उपरांत पुर्त तो बदलून गेला. आद्य पावटी ताच्या भावान पयलें कळयल्यार तो हांगा आयिल्ले दिसा मायकल पाद्रब शेजारच्या फिरगजेक जेवणाक गेल्लो. मायकल पाद्रबाचो सांगाती जावन दी वा कोण परको जावन दी, भायर न्हिदोन दी म्हूण चिंतून गिरून मन बुद्दिले. तितले मनशापण ताका आसले. 2 मिनटां म्हळ्यार गिरून 5 मिनटां घेतली. हळू जनल उक्तें करना. जनेल्यांतल्यान बॅटरी फंकयली. परको तकली पोंदा घालन पोट्टिकोच्या दंड्यार बसुल्लो. दर उशे आनी ओल भितर कुडांत खटीण धग थंय निच्चे प्रास भायर निच्चेंस तुका बरें. मेणाच्यो 2 अर्द्यो जळिल्ल्यो वाती, 10 बऱ्यो काडयो आसची काडयां भेट जनेलांतल्यान भायर वड्डावन म्हणलो गिरू. परको जनेला सरशी आयलो. प्रेज द लॉर्ड म्हणलो परको. गिरून जनेला मदल्या सराळांतल्यान प्लास्टिकाच्या थैलेंत घालून हाडिल्लें उशें आनी ओल घेताना नांवक काकसाव बसूंक जाय आसलें. 10 मिनटांनी भितर येवन न्हावन भायर येता, हांगस न्हिदता परतिल्लें परक्यान. नाण आनी काकसावेच्या निबान भितर सोडून दी एक पटी भितर सरतर आपणाची घुमटी चिडूंक आसा, चिंतलें गिरून. परक्याक आपणे भायर सरावयल्यान ओड कितें काम केलें म्हणली दादोसकाय भोगली ताका. भितर उदक ना, बाथरूम काकू जाय तर वात घेवन पोट्टिकोच्या दाव्याक वस. कारंट ना सैबा, टँकींत उदक ना, नळांत उदक येना. काकसाच्या फाटल्यान बांय आसा. बांयच्या काट्यार राजाक बांदली शिदी आसा. बांयचें उदक काडणं जाय तर ना. काकसाच्या बालदेंत कांय अर्दी बालदी उदक आसा कोण ना. तितल्यांच पुरो तर सुदर्शी. हांवी वडोळ बांय कडेच नासलो, करंट ना, पंप चलोवंक जायना, गिरून दक्षिण आसता सांगले. हांव मायकलाक मेळजे म्हळ्ळ्या कारणान येवन संपडलो, सुरसुरलो परको. मायकलान आपूण जेवणाची विलावरी करता जेवंक म्हणलें देखून निराळ पोटार आयला. कावंक कितें मेळत परक्यान नम्रतेन विचारले. आळे सायबा, तुका हांगा रावूंक सोडिल्लेंच चड, करंट ना, हातांतली बॅटरी पालवन काळो कांदस म्हणालो गिरू. मायकल पाद्रब ना तर कुजनांत कितेंच आसना. सकाळीची पेज हून करून जेवन उरुल्ली पेट्याक घालन हांवें आयदळ ओडोळ धुवन घालां, गिरू निश्ठुरायेन म्हणालो. म्हाका डायबेटीस आसा, सांजेर गुळी घेतल्या. कुजनांत साकार आसा तर 2 कुल्यारां हाणदी निराळ पोटार हांवें न्हिदोंक नजो. जनेलाच्या सरशीं आसल्या परक्यान विनंती केली. डायबेटीस आसल्यांनी साकार खावंक नजो न्हय, तूं काल उलयताय, व्यंगी तळान म्हणालो बुट्टेर गिरू. फादर मायकलाक आनी म्हाका दोगांयक डायबेटीस आसा, देखून आमच्या कुजनांत साकर ना. सयरे आयल्यारी साकर नातली चास पियोवची. म्हणत गिरून जनालाचे दार दामले. गिरून मन केल्ले तर परक्याक खावंक कितें लिव येते. कुजनाच्या कपाटांत प्लास्टिकाच्या बॉक्सांत चाये सांगता खावच्याक वापरूचे बेकरेचे बिस्कुती आसल्यो. ना म्हळ्यार सैऱ्यां खातीर हाण दवरली साखरी कुजनांत आसली. आदल्या आयतारा मिसा वेळार काणीक जावन आयिल्ली डझनभर केळीं एपलां संत्रां जेवणाच्या मेजार आसली. पूण ह्या परक्याक दिवंक गिरूक नाका आसले. आपूण पाद्राब म्हणले नीब दिवन आयिल्लो लुटकारस म्हण गिरूक स्वस्थ जाल्ले. परक्यान खंयच्याच थरान भितर घुसोंक जायनाशे पोर्टिकोच्या भायर थावन कुजना घेवच्या आनी कुजना फाटल्या तिनी दारांच्यो वयल्यो आनी सकयल्यो खिळी घालन आयलो गिरू. इगर्जेच्या घरा भितर सरजे तर पाक्याचे नळे मात्र काण भितर सरयत. पाक्याक निसण दवरिनासतना सोडूंक साध्य ना आनी नळे काडल्यार माळयेच्या कुडा थावन सकल येवंक दारां पडल्या शिवाय जायना म्हूण गिरू जाणा आसलो. हर राती परी त्या राती परको येता पर्यंत कुजनांत न्हिदून आसलो गिरू आपली मांद्री उशे आनी ओल घेवन कुजनाच्या बदलाक सैऱ्या पदराबाच्या कुडांत कुडाच्यो दाराच्यो खिळी भद्र करून न्हिदलो. लुटकार आनी ताच्या गँगाचे पोर्टिकोचे आनी कुजनाचे बागील पडणं भितर आयल्यार सैऱ्या पदराबाच्या कुडाक रिगोंक सलीस नातले. न्हिदल्ले कडे गिरूक न्हीद पडली ना. लुटकाराचे संगाती थोड्या वेळान येवन दार पडतीत म्हणली भिरांत धस्तली ताका. सुमार वेळ न्हिदल्ले कडेस कूसू परतून परतून थोड्या वेळान उठोवन मेटाचो आवाज जायनाशे हळू सोलून पोर्टिकोच्या दारासरशी आयलो गिरू. भायर कितेंच जाग माग आसा ते आयकोनच्याक दाराक कान दवरून आयकोन पळयले. बांयच्या कट्यार न्हावसो आवाज. लुटकार तोर नातो ना हो कांय सोयरो पाद्राबस न्हय मू. एका वेळा हो पोरको मैकाल पाद्राबाक मेळूंक आयिल्लो ताचो सांगाती तर मैकाल पाद्राबान ताचो सांगाती येतलो म्हूण आपणा कितें सांगूंक ना. एका वेळा पाद्रा विसारीत तर राती ताची वळख जाली ना देखून भद्रतेच्या दृश्टेन भितर सोडले ना म्हूण सांगचे. रागान उलयल्यार दोन उतरां उलयता. थोड्या वेळान मैकाल पाद्राबाक आपूण कितें उलयल्लो म्हणलेच विसरोन येता. पाद्री म्हूण सांगचो हो परको अन्नाडी सोर तर सोरन वचत आसले ओड दिर्वें कितें गोली मारच्या इगर्जेच्या घरान नातले. चिल्लर सक्कड जोमा गेल्यार गिरू कडे कांय 480 रुपये मेळटीत. 3 वर्सां आदी 1000 रुपये दिवन घेतिल्ले मोबायल फोन ताच्या कडेन आसले. आतां अर्ध्या वरां प्रसड त्या मोबायलाची बॅटरी उरण येतली. मैकाल पाद्राबाच्या कुडाचे दार फोडल्यार एक रुवी सयत मेळची ना. ताचे परने मोबायल सोडल्यार वस्त्रां मात्र अस्तित्व ना. आपणे ह्या परक्याक भितर सोडूंक नातली ओड सूक म्हण गिरूक बगलेंच ना. वळख नातल्यांक भितर आपोवन कितेंय सोडणे जाल्यार फाल्यां गिरूचेरच अपराध घालते शिवाय गिरून मनशापण दाखयल्ले कोणी उसारचे नात. उजवाड आसतना आयिल्लो तर परको आयला आपूण पाद्रा म्हणटा म्हूण उपाध्यक्षा कळयव येते. 8 वरां उपरांत उपाध्यक्ष पियोन माम जाता म्हण गिरू जाणा आसलो. उपाध्यक्ष वा हेर कोणायकी त्या राती फोन करूंक ताच्या मोबायलांत बॅटरीच नातली. इगर्जेचे फोन फाड जावन 3 दीस जाले. फोन फाड जाल्यार गिरूक बरेंच फोन आयिल्ले तितले पटी कुजना जावन दाप्तारा घेवन पाद्राब ना म्हूण जाप दिवच्यो दोशी नातल्यो. रेतीर जावन पाद्राब आयिल्ले उपरांत दुरुस्त केल्यार पुरो म्हूण गिरू त्या फोनाच्या खबरेकच वसूंक ना. अशें तशें चिंतून गिरूक न्हीद पडिल्ली. पोर्टिकोचे दार फटाफट बडयल्ल्यान गिरूक जाग जाताना भायर मस्क उजवाडिल्ले. हो परकी पुने केल्लो उठला कोण ना म्हूण चिंतून गिरू हळतान उठोवन आयलो. रातीचे परी मुखले दार काडचे बदलाक जनेलाचे दार उगडले ताणें. भायर रिक्षाचो भना उबो आसलो. सोयरो पाद्राब कित्याक भायर न्हिदला? घट्ट न्हिदेंत आसा, 5:30 वसूंक आसा म्हणटलो बना आमसोरान म्हणालो. गिरून पोर्टिकोचे दार उक्तें गेले. 5 वरांक फोन करता म्हूण ताणें सांगिल्ले. फोनाक राखून राखून हांवच पळया म्हण आयलो. 6 वरां जाली म्हणालो बना आपले वाच पळयत. फोटिकोचे कुशीन बसूंक आसचे 2 बांक फोटिकोच्या पेळये लागी सांगता दवरन ताचेर गिरून दिल्ली ओल हांतुळ्ळो न्हिदुल्लो पोरको आतां पाद्राबांनी नेसो नितळ धवो लोब नेसुल्लो. पेळयेर वातीच्या स्टँडार पेटोवन दवरिल्ली वात पुरती जळोवन पालवल्ली. मेण पोटिकोच्या दंड्यार पडिल्ले. परक्यान केस बऱ्यान वगयल्ले. तो गूंड न्हिदेंत आसा तसो दिसलो गिरू. एक हात हरद्यार दवरलो आनी कुशीन आसच्या हातांत उक्ती केल्ली ब्रिवेरी आसली. पांयांक धवे मेयगल्ले नितळ केल्ले मोचे कुशीन धरणीचेर दवरले. दांपल्ली सुटकेज उबीस दवरली. तो वसूंक आयतो जाल्लो ಬಹುಶಃ ಪುರಾಸಣೆ ನಿದ್ಲ ಮುಣಲು ಬನ ಗಿರುಕ್ ಪಳೋನು ಆಶ್ಯತ ಮುನಿಯಬರಿ ತಿಕ್ಲಿ ಹಲೀಲಿ ಗಿರುನ್ ಸೈರ ಪದ್ರ ಬಚ್ಚ ಕೂಡ ಅಂತ ದಗ್ಜತ ಮಣ್ಣು ಹಂಗಸ್ ನಿದಿಲ್ಲೋ ಮುಣಲೋ ಗಿರು ಪೊರ್ಕೋ ಸೈರೋ ಪದ್ರವು ಮುಳ್ಳೆ ಸ್ವಸ್ಥ ಲೆನ್ಸ್ ಪದರ್ ಪದರ್ ತಜ ಭುಜಾಂಗ್ ದರ್ನ ಹಲೈಲೆ ಬನಾನ್ ಸಗ್ಲಿ ಕೂಡು ರುಕಾಬರಿ ಗಡ್ಜಲ್ಲಿ ಹಲೂಂಕು ಐಕಲಿನ ದುಬಾವುಜಲ್ಲ ಬನಾನ್ ಪದ್ರ ಬಚ್ಚ ನಾಕಚ ಬುಡಾಸ್ರಿ ಬೋಟ್ ದರ್ಲೆ ಸೈರ ಪದ್ರ ಬಸೋ ಉಸ್ವಾಸ್ ರಾಹುಲ್ಲೋ
0: ಪುಂಗ್ಣಿ ಪದ ಚಕಾರಿ ಅಂತ ಮುಕ್ಲೆಂಬ ವಾಪುರ್ ಬಯಾಚೆ ಪೋದ ಸ ಬಂಗಾರ ತೋಮುಜೆ ಲಾಯ್ಡ್ ರೇ ಗೊತ್ತ ಕೊಡೆ ಹಚ ಲಿಕ್ನೆತ್ ಉದೆಲ್ಲೆ ಎಂಬ ವಾಪುರ್ ಬಯಾಚೆ ಪೋದ ರೋಷನ್ ಡಿಸೋಸ ಅಂಜಲೋ ರಚ ಸಂಗೀತ ಅನ್ಸಸ್ಲಾ